0: తూ ఏ కాలేమాయి తక వయసు నులైతాయి తక తిట్ల మోగసులో గలర్ పప్ప చమోర్ నాకేతో నాంగితో
1: కితే జాంది బాబా అంసత్తు బౌనింగి
2: తూ ఓగేరో తుక కితే జక్కే తుజ కం తుక
3: మై ఆతా మీ ఆస్త వాండే కన్ యు చేంబర్ మాగిర మీ బాబో నీ జగడో చకి
0: ఓయ్ ఓయ్ సర్కే సంగలే బాబా అవుతూ సంచర్ అసల్లో
1: ఏ విషయాంత అమ్మగి శిబట్ అక్కయినాని యా విషయాంత మీ శిబట్ ఎత్తే దూలం చెప్పరి
2: పోర్కెంత శివట్ శివట్ దక మొక్కమైన బరేకన్ చిగబ్దిల బరేకన్ ఓడైన అని తక కాలే
0: సర్కే సంగలే బాబా అని తక తాస్ తింత వంటో దాంగి
3: మై పప్పన్ కయ తోండే కేల గీకితే నల్ల మ్యా తోండే కన్ గుంచే బరి మాగిరా మీ బాబా వని దగడో చకి
4: నేది పుతా మోర్నాక తుజి బైల్ పురికి కితే ఉనంత్రే
3: మై తిక కామస అని బుర్గేంత ఇస్కలస కషే తని యోచె
4: హా తుజ బైలేక ఏ కామస బుర్గేంత ఇస్కల తసి సిఫార్ క కితా జే కామస నింగి
3: తే పూర సోట్ తుజే అత మైనే మిస కాలే జవన్ కర్చే గవన్ పూర మైనే మిస కాలే జవన్ కర్తత్ర
1: కొరం కు కితే కరియత్ బాబా పుణ ఆమి సింపుల్ కరియా కువాళ నిస్తే మస్లే కడి శీత్ పూర అని పప్పచ ఆత్మ్యాక శాంతి మేళ్ళర్ జాలె
0: నా నా అల్బర్ట్ దశే జైనా పప్పాక దుక్రమాస్ ముళ్ళర్ భారీ బాబా దుక్రమాస్ అని సన్నా కరియా తే పప్పచ ఫేవరెట్
3: ఓయ్ మీసిలే గ్రాండ్ జైజె పప్పాక తెమ్మ ముళ్ళరి భారీ ఏ దోన్ రోడ్ తెంబో ఇదివియ తే పప్పచ ఫేవరెట్
1: చా తేంపుర నక బాబా పోళ్ళెల్లి కొని కితే ముంటితు అని అంశ పద్రాపి తేంపుర దేవుం సొడ్చోన
2: పోళ్ళెల్లి మోస్ట్ సంత దశమున అమి ఓకే మస్త సంతాకి
3: అని కాదు పప్పచ ఫేవరెట్
4: పప్పచి ఏ కోర్స తాన్ బలై కి బరిన తల్లి బిర్మోత్ ఆసుపత్రి దోన్ మైన తౌనాల్లో శిబై తంతాజి దోళన్ దోళ దోర్ను సక్రికేల అని తిము ఉలటర్ పప్పచ ఫేవరెట్ పప్పచ ఫేవరెట్ కాలమున
2: కితే జాలే నాన్ తాన్ హోడ్ పోరో నాంగి పసునాగి చికప్ జునాగి ఎక్కివందిల కొరంది ఇల్లి సేవ కర్చే బాత్ పోవజాలే
4: పప్ప అస్తన కంచే తది ఫేవరెట్ ముల్ తుంక గొత్త నతలే ఆత ఉలే తత్నేరే తుంక సాత్ జాలారి ఏక్ నీస్తి అత జాత్మాకి శాంతి మణి మేళుంది
3: నర్బట బరెన్ క్లేం బరెన్ క్యాటరింగ్ సాంగ్ జేవన జేవన్ దుక్రమ సన్న జాలారు సీతా సంగత అంజల్ ఫ్రై అసంది పప్పకు మస్లిముళ్ళరి భారి తే పప్పచే ఫేవరెట్
5: మై కాలే గో గే సై గే కసి సై మై బసం ది మై కాలే గో సై మై పప్ప గాయ సమై పప్ప పప్ప
4: పుతా పప్ప కా పైన కరే పప్ప అంక సోన సర్గా రాజా గేలా
5: పప్ప
4: దా పోటా జరే జే పాస్ పోటా నీ ఖైజే మున్సాక్ స్థిల్లో చూస పప్ప ఏక్ బొరేం కుటం మనను ఏక్ బొరో ముసేజ్ మన జావును ఆ సంకల్ సణుంగెల రేపుతా
5: పప్ప పప్పా

0: నరమాణ జీవన ఈ నిత్యలకి వెళ్ళే పొడుగు పండరాబుజీ అత ఆడ ఇంకొంచెం ఆశ నిన్న నీ మనసు సంతోషం అనుకోడు, నిన్న బావి నుంచి చీపం అనుకోడు, పడుకునే నుంచి పెరి ఆశ
1: అయితే
0: యానంది దేవస్థానం పోదు ఎంతంది సేవ అయిన మెగ్గల బగ్గె
1: నన్న
0: మెగ్గలన లోకోత్తర వీరేవుడు నన్న దుమ్ముకు ముంపద ఉత్తరాధికారి ఎంపీ హెచ్చే సమయ బతుకుంది మనమైన విశ్వాసం దైవండ యానే ఒవ్వొంది ఫీడానికి తిక్కి
2: ఎంకు
0: వరులతో ఎప్పుడో ఒకటి బిచ్చేది అతను పోయించింది
1: కొంత తైరాడు ఆకాలుడు రామలక్ష్మణి వీరి తిరిగి కారుగ పోపునించిన పొత్తుకు రామన బిరియ అన్నే పనందిన బిరియపోయి అవును ఆయన ఉద్దేశించి తిరగండే నన్ను సంతోషుడు ఇప్పుడు నిన్న సేవిరి నా జీవన దూడు ఉద్దేశ కారుడి అట్లా ఇల్లు కట్టదు కులున్న పొరుతుకు సీతాదేవిలా రామదేవిలా జతీతి మీ కావలు కాతుంది రావణి సీతను కొనైన పొరుతుకు ఇంద్రజిత్తు పంపై ఎవరి బట్టి ఆ పొరుతుకు ఆయన కెర్రె ఏరెగల తీర్చి అతను లక్ష్మణ వంటికి ఆయన పోదు పడిపోయింది పోదు ఆయన కెర్రె బత్తి బత్తి పెట్టి ఈ వ్రతని నర్ధించే పాలనకి అవకాశాన్ని అందుకేండి ఆతురు తాయబండి అన్నా ఫల వస్తువులని ఆయన కొయ్యి కొనదు కొరందితే ఈ తిందనాది ఈ కేంద్ర జాను తింతి ఈ కొరంది ఈ నిదీర్ఘ నుంచి పొరుతుకు ఎన్న అన్నకు తొందరబల్లి ఎన్నీ సంతోషం ఇప్పుడు పడిపోయి ఉద్దేశం రాత్రి ఆయన కావాలి కాతుందితే ఈ బుడిది నొట్టు గిత్త యాను బుడిదిని బుడిది బత్తి ఇస్తే అంచాటి వ్రతకు అనుకూలాలండి
0: ఎన్ని
1: నేను పొరుతు ముట్టలే రామదేవి మట్టుకు నేను ముట్టదే ఈ ఎనని హించి ఎన్ని దానా ఎంగుర్తు
0: అవే శ్రీరామదేవరు తన మెగ్జన నిస్వార్థ సేవని తూదు ఆరు దాటమండరి నన్నీ జన్ముడు యానికి మెగ్గ అది పుట్టుపోయింది పండుది బలరామది శ్రీకృష్ణాది పుట్టుదు పలాయన పాత్ర నడపది కొరనంచిన ఆదర్శ సహోదరి నన్నీ జన్మ ఎంకిందా మెగ్గ యానుకి మెగ్గ అది పుట్టువే
1: నన్నీ జన్మద ఎన్ని నేడు బదలిగి ఈ జన్మద అంత్యద దినాన ఎన్ని అందులే ఈ కొరనంచిన ప్రీతి పాయస
3: కాదమ్మా ఎంచిన పరడు మల్లెట్లు ఇప్పునగా ఎల్లెట్లు చురుకు ప్రసాద్ ఆవాడు తీర్థ ఆవాడు ఉనస్ ఆవాడు మల్పరి పల్లి మగ ముఖ్యమైన భవిష్యత విషయుడు ఆలోచన మలుతుంది యాన్లే దేవస్థానం పోదు అంది దేవరే నైవేద్యం అల్చిన పాయస ప్రసాద నీకు కన్నెండు పొడి దీరు వీరుల స్వీకారం అట్లా పరిదావాడు మాకు నీకు పర్లేదు
4: పాయసమ కొడిదరాగలే.

0: పాడదు
1: అమ్మా,
0: జ్ఞానత్తు పాడినే
1: అమ్మా,
0: అట్లే పాడిన విష
2: మణిపండే
0: కుళ్ళుగానే భూమిని దున్నా ఇక్కడ దాయకి
2: అమ్మా
1: ఈ రప్పెత్తమ్మా
0: ఏనంది ఈ మగే ఎందుకుతో నేరే బంగారు
1: ఈ అప్పిన జాగిన భర్తి మలుతుగారమ్మా
0: ఇది మగన జాగి భర్తి మలుతా
1: లోకడు లోకడు దుష్ట జోకులు పుట్టరిగే అంటే అప్పే దృష్టి అది అప్పు జరిగే అవి అప్పుడు పడుకున్నట్టు తోచాడు కదమ్మా ఈ బాలకి విష కొట్టారమ్మా
0: యారు కొన్నత్తియా ఈ పాడినవన్నీ నిక్కే కొన్ని యాను బొసత్తాది పాడినట్టు
1: కుర్ర మనసు పత్తమ్మా
0: నిక్కు మెగ్గెంగు కొరియరే మనసు పత్తుడా
1: శ్రీపతి
2: అన్న
1: నిజమగ అప్పిన తప్పుల యానమంతర పాపద పనులు అని అనుభవిస్తుందిలే తరక్కమైతున్న కారుకు ముందు పనుపుడికి సాక్షి విద్య యానికి ద్రోహం అంతే నిన్న బాలని నిన్న బాలేంది యాని కొడుతుంది నిన్న మనసుకి ఏది లేని అంతే ఎవరిది ఈ ఊరు అనుభవించిన బంగారు నా కష్ట దుఃఖం అనుభవించాయా నిన్న మీతే క్రూర దృష్టి పాడే నా సొంత బుద్ధి రద్దు పెట్టా కోలుతుండవుగా నీరు నంటా ఉంది బాలే నిన్న మిత్రకి మోచ కడి మేతది బాలే ఎన్న మెచ్చి పడుకున్న ఆ భావనకి ఇత్తల ఇత్తని క్షణబుట్ట ఉండు నిన్న ఇది బతుకుత క్షిత్రము హాడు పట్టుకు ఎంత దుర్బోధనని కొరదు నమ్మ సంసారం చిత్ర చిత్ర మంతుల పాత
0: తడపుది
1: అన్నా

సంపాదన మల్పు కొంచెం ఇల్లు కట్టలా భార్య సోకుదా ఇల్లు పోడండా కట్టలా నిక్కు పోడైన వాహన దుమలతో దెతోండ్లా నిన్న అప్పమ్మ నుంచి పొరులుడే దూవండ్లా ఆండ ఇని బతుకు కట్టునుడు ఆయనంచిన ఎవ్వ యువ జనతే డ్రగ్స్ గాంజా దంచి పోవనుండు ప్రీతి ప్రేమ అంత పండదు పోవనుండు బుక్కు ఫేస్ మలుపున ప్రాయుడు ఫేస్బుక్ కండా బట్టి అవుతుంది అప్పమ్మన్న లోడు డౌన్ మలుపునప్పుడు డౌన్లోడే జాస్తి మలుతుంది సెటప్ అవడాయన ప్రాయుడు జోకుల లైఫ్ అప్సెట్ దాయా వందుండు పండ ప్రకృతి ప్రేమ దూరాదు తంత్రజ్ఞానద ప్రేమ కైతలాయ్ ఐక సురూకు నమ్మ మనస్సుకు నెమ్మది పనుపునంచిన బోడుందండ నమ్మ కుటుంబను బేత కుటుంబద కంపేర మలుపునలా నమ్మ జోకులను బేతే జోకుల నుంచి కంపేర మలుపునల ఏప బుడుప ఆని నమ్మ కుటుంబకు నెమ్మది పనుపునంచిన వరపు ఫస్ట్ క్లాస్ అయితే ఆయన పోయిన వాళ్ళు పురగొరుపున ఉదాహరణనే ఇల్లుకి వెళ్దా కిల్లదొక్కలు పండిపోయారు ఆయన నుంచి పండలే పణం దేవుడు వచ్చింది నన్నవరి అయినా ఇల్లుకి వెళ్ళగా నమ్మ ఇల్లుకి వెళ్ళని హాల్డ్ మలిపారా పూజవి ఎరండు వచ్చి నాడదు వత్తండి ఎడ్డెత్తున్నాయి ఇల్లుకి వెళ్ళడా కొంచెం ఓవాండ హాల్డ్ ఇల్లుదా మోడల్ దీదు ఇచ్చిందంటే ఇల్లుకి వెళ్దాని బేతేదాలే చెప్ప పూరెట్ల బరుడు అంటే ఐకు ఎందుకు పూజి బర్పుణికి టైమింగ్స్ రిస్ట్రిక్షన్ ఇచ్చి ఏతు బొరుతుల బరువులు కిలో ఇల్లలంచని నన్న ఏర్ల బర ఎరందు పాత్ర పూర దెక్కుదు జెప్పుగా ఉందనగా టింగ్టాం ఎక్కడ వర్రాయిజి కూలే వరపున పొరుతాతుంది ఈ యజమానరు పిరా సురువుడుది బాత్రూమ్ టాయిలెట్ పూర తోచిపోంది పోడు అండ్ ఇల్లుకి వెళ్ళి పోడు పొరుల్లుడే ఉనోడు ఎడ్డే మనస్సుడు అక్కలే కొంచి ఎడ్డే పువ్వాయకుడు అయితే మనోమాలిన్ చెప్పారా వల్లి మనసుకు అరకటపాడుండ్రా వల్లి అనుకుంటు ఎడ్డే మనస్సుడు ఎడ్డే అలే మనికులు ఈ ఇళ్ళ ఎడ్డే ఉత్తరోత్తర అభివృద్ధి అలైంది పండ అల్పడదు పండగా సీద నమ్మ ఇల్లు అడిగే నమ్మ వస్తుండ వారీతీద సమస్యలు సమస్య పునే పండ ఇల్లుకి వెళ్ళిపోతే అవుళ్ళు సురుమలు పుణేనమ్మ ఓ అందు నమ్మ ఇల్లాలు ఇచ్చి ఇందో అంజి వెళ్ళే పుణ్యనమ్మ వెళ్ళాలి ఆయనంత గర్తది మళ్ళాలి పోడు ఇందు అంజి ఇచ్చి అరకట పాడుండ్రా సురు అంటే సమస్య ఇల్లడి బతుది మూడు ఇచ్చి మూడు అప్సెట్ దాన్ని పోతే జన ఇల్లుకి వెళ్ళి పోతే పక్క పోంది కాకజికరనే పోయారు నేత పోతే గమ్మత్ మస్తి ఇత్తండి ఏనసారుడు ఉండదు సీద బతుని దాన్ని ఇవ్వండి ఇంకల బేజరాపుండి ఇంకల కంచిన బెందరు కట్టునా హెట్ల బరెత్తి చేత్త ఈ సంబంధ పొడిచి వండే నాని మీ తబల పొట్టుద్దు మలుతుండే ఈత మలిపి బుడిపోయారు ఆయన ఆయన బుడిపా దీపి కొంచెం ఎక్కు నూదు నూదు అండ్ల తిక్కుండా అజ్జా ఆ విటల్ నాయకి ఆ కొరియండి అయితే గురువి అర్ధగర్ధవులా ఆడు చేయనాయి పొడిచి వండే ఇచ్చి సజ్జని ఉడిగి సజ్జనికే ఏరగ పొడియే దుడ్డు ఇచ్చింది ఆ సజ్జనికే బయ్యి ఆ వంజి నామల ఆ తెలికేలా అలక్కనలా గడితెత్తు బెంద్రుదల్లా కట్టుదిరి ఆ ఇల్లాలు రెడ్డు రెడ్డు కంబలద ఎరుమీపావళి ఆత్మల్ల బెంద్రు ఒక టాయిలెట్ ఉండు ఒరోని ఆజా జనపి దైవరం తీరు ఎక్కువ అనుకుని అరకటవాడు ఈ అరకటవాడు ఉందే వంత కృషి తవలవు నమ్మ దూరాయని చెప్పండ నమ్మ కృషిట్టు దిక్కునంచిన ప్రాకృతిక సంతోషం ఉంతే కమ్మి మలుతుంది మలుతుంది మలుతుంది అరకటపాడు సురు మలుతున్నాడు దావరేనా దాన్న ఏతు మల్ల ఇల్లిప్పడు బందులే నమ్మ మనస్సుద నెమ్మదిని ననొంజి ఇల్లడెగలా నమ్మ జోకులన భవిష్యత నిర్ధారణ పాకిద ఇల్లడెగలా కురి పెట్టుకు నమ్మ నెమ్మది అలాంట నమ్మగిరిపున ఇల్లు కట్టనకల్లా పుగారు పేరు బత్తనకలు పాప అప్పమ్మకు దాల ఇజ్జాను మారాయా కాలి ఉంచి ఐన్సెన్స్ జాగెడిత్తునకలు మగే ఎల్లిపరాయుడే తబల కలుతుని ఎడ్డ బొట్టువే తిక్కిన కాసిన గమ్మత్ మలుతుంది అమెజాన్డు ఫ్లిప్కార్టుడు మీషోడు పుర తర్పాదు పాడున అభ్యసజ్జాగ్ తులైన ప్యాంటు ఒట్టె కొత్తయారు వాళ్ళింది బైరస్ వాడు ఉందిగుళ్ళునే పాప అంచిన పుర షాపింగ్ ద మరలు లజ్జి దుడ్డు హాళ్ళాన్ పూజి ఆయన బుద్ధివంతికిడవే ఉంచి షోకద ఇల్లు కట్టునే అయితే పండు పుగారు పేరు బాక మాతేరండ్ల పుగారునే ఒక్కడి కెలవి సారీ ఉండదు జోకులను అంచిడుదు ఇంచిడుదు పురకడప్పుడు పోయి ఐస్ క్రీమ్ కొనయారే ఒక కట్టు తిక్కుంటా పేతేనేండు పూరాదు 5 మీటర్ బత్తి పూజేరు మరలా తంబాగి

0: ಒಂಜಿ ಚಪ್ಪಾಳೆ ಕೊರ್ಲೆ ಬಂತು ಲೈಕೋಸ್ಕರ. ಕೃಷಿ ಕೃಷಿ ಕ್ಷೇತ್ರ ಕೃಷಿ ಪಣ್ಪುಣಂಚಿನವು ಆ ಇತ್ತ ಬಗ್ಗೆ ಕೀಳರಿಮೆ ನನತ ಜನರೇಷನ್ಗೆ ಖಂಡಿತವಾದಲ್ಲ ಬರೆಯರ ಬರಲಿ. ಆಯ್ಕೆ ಅಂಚಿನ ಮನೋಮಾಲಿನ್ಯ ಇತ್ತಿನದಾಂಡ ನಮ್ಮ ಅಂತೆ ದೂರ ಮಲ್ಪೋಡು ದಯಪಣ್ಣದಾಂಡ ಇನಿ ಸಮಸ್ಯೆ ಮರಣಿ ಇದು ಒಂಜಿ ಭಾರಿ ಶೋಕದ ಕತೆ ಬತ್ತಿತ್ತು. ಒರೆಯಾಗಿ ಗಲ್ಲು ಶಿಕ್ಷೆಗೆ ಜಜ್ಮೆಂಟ್ ಆಂಡ್ ಕೋರ್ಟುಡು ಗಲ್ಲು ಶಿಕ್ಷೆ ಅಂತ ಕೊರ್ಪುಣೆ ಅಂದಾಂಡ್ ಆಂಡ ಜಡ್ಜಿಲ್ ಎತ್ತದ ಬಂಡೇರಿಗೆ ನಿಕ್ಕ ರಡ್ಡ ಅವಕಾಶ ಉಂಡು ಒಂಜಿ ಕೆಕ್ಕಿಲ್ಗೆ ಬಲ್ಲಬಾರ್ದು ಒಯ್ಪುಂಡು ಅವು ಹತ್ತಂದಾಂಡ ಕಾಳಿಂಗ ಸರ್ಪಡು ತುಚ್ಚ ಉಂಡು ನಿಕ್ಕ ಓ ಅವು ಆತನಗ ಆರ್ ಬಂಡೇರಿಗೆ ಕೆಕ್ಕಿಲ್ಗೆ ಬಲ್ಲಬಾಂಡ ಏತ ಸಮಯ ಬೋಡಾಪುಂಡು ಸೈಯಾರೆ ಒಂಜಿ ಮಿನಿಮಮ್ 20 ಮಿನಿಟ್ಸ್ ಬೋಡಾಪುಂಡು. ಹಾಂ ಸರಿ ಇಂದು ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಂಡ ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಂಡ ರಡ್ ನಿಮಿಷದೊಳಗೆ ಅಳಕ್ಕ ಬೋಪಾಂಡಿ ಅಪಗ ಕಾಳಿಂಗ ಸರ್ಪಾಣೆ ಯಾವಂಡಿ ಸರಿ ಮಣದಾನಿ ಆಯನ ಗಲ್ಲು ಶಿಕ್ಷಾ ದಾಡಿಗೆ ಲೆತ್ತೊಂದು ಬೋಂಡು ಲೆತ್ತೊಂದು ಬೋದು ಮೋನೆದ ಕುಂಟುಪುರದ ಎತ್ತಂಡು ಮೋನೆದ ಕುಂಟುಪುರದ ಎತ್ತದಾಪುಣ್ಣಿ ಈ ಉಚ್ಚುನ ಎತ್ತ ತೋಜಿಪಾಯರು ಇಂದ ಜಸ್ಟ್ ಕೊಣಕ್ತಿನಾತೆ ಬಣ್ಣೇರು ಕಟ್ಟಾಡ್ದು ವಿಷಾಪುರ ಫುಲ್ಲುಂಡು ಟೆಸ್ಟ್ ಮಲ್ ತಿಂಡು ಇಂದು ಇತ್ತೆ ನಿಕ್ಕ ತುಚ್ಚುಂಡು ಸೆಲ್ಫಿ ದೆಪ್ಪು ಅಂಡ ದೆಪ್ಪು ಸುರುಕಿ ಒಕ್ಕ ಸೆಲ್ಫಿ ದೆಪ್ತಾರೆ ಜತ್ತ ಅಂಚಾದು ಸೆಲ್ಫಿ ದೆಪ್ಪು ಅಂಡ ದೆಪ್ಪು ದಾಳ ಬೊಡ್ಚಿ ನಿಕ್ಕಲ್ ನಿಕ್ಕಲ್ನ ಬೇಲೆ ಅಲ್ಪಲೇ ಬಂಡಿ ಸರಿ ಓಕೆ ಬಂಡದು ಮೋನೆಗೆ ಕುಂಟು ಬಾಡ್ದು ಉಚ್ಚುನದೆತ್ತು ಬರಿಕದಿಯರಿಗೆ ರಡ್ ಗುಂಡು ಪಿನ್ನು ನಡಿಟ್ಟು ಕುತ್ತಿಯರು ರಿಸಲ್ಟ್ ಹೆಂಚಿನ ಬಂಡ ರಡ್ಡೇ ನಿಮಿಷೋಡು ಜೀವಬೋದು ದಾಯಿ ಆಯನ ಮನಸ್ಸುಡು ಹೆಂಕ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಹೆಂಕ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಹೆಂಕ ಉಚ್ಚು ತುಚ್ಚುಂಡು ಒಂದು ನೆಗೆಟಿವ್ ಫೀಲಿಂಗ್ ಜಾಸ್ತಿ ಅನ್ನಗ ನಮ್ಮ ಬಾಡಿ ಡಿಪ್ಪುಣಂಚಿನ ಹಾರ್ಮೋನೇ ವಿಷ ಬಿಡುಗಡೆ ಮಲ್ಪಡು ಲಾಸ್ಟ್ಗೆ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಬ್ಲಡ್ ರಿಪೋರ್ಟುಡು ತೂನಾಗ ನೆತ್ತೆರಡು ವಿಷ ಉಂಡು ಇನಿ ಮನಯೇವ ಮನುಷ್ಯಾನಾಂ ಕಾರಣಂ ಬಂದ ಮೋಕ್ಷಯೋ ಪ್ರತಿಯೊಂಜಿ ಮನೋಮಾಲಿನ್ಯಗಳ ನಮ್ಮ ಮನಸ್ಸೇ ಕಾರಣ ಅಂದ ಇನಿತ್ತ ಮಾನಸಿಕ ನಮ್ಮ ಜೋಕುಲು ದಾಯಿ ಈತೆಲ್ಯ ಪ್ರಾಯಡು ಐಕೆ ಬಾಲ್ಯ ದೇವೇರ ಕೊರನೆ ಬದುಕು ಕಟ್ಟೋಣ ಎಂದು ಬಾಲಲೀಲೆಯನ್ನು ತೋಜಿಪಾದ ಅಪ್ಪೆ ಅಮ್ಮನಿಗೆ ಸಂತೋಷ ಕೊರಲ್ಲ ಅಂದ ಕೊರನೆ ಐಕೆ ನಮ್ಮ ಹಿರಿಯಕ್ಕಲು ಬಾಲ್ಯಾಡು ಒವೇ ರೀತಿಯ ಒತ್ತಡ ಕೊರ್ತಿಜೀರಿ ಆ ಬಾಲಲೀಲೆಯನ್ನು ತೋಜಿಪಾದೆ ಪಂತಿಗೆ ಬೋಣಗಳಲ್ಲಿ ತಂದು ಬಂದಿತ್ತೇರು ಅಂಡ ಇನಿ ಆಫೀಸ್ಗೆ ಬೋಣಗಳಲ್ಲಿ ತಂಪ ಆಪುಜಿ ಅನಿವಾರ್ಯತೆ ಉಂಡು ನಮ್ಮಡ ಅಂಡ ಪ್ರಕೃತಿ ಪ್ರೇಮನ ದೂರ ಮಲ್ಪುಣೆ ಬಿಡು ಚೀಂದ ಆತಿ ಬಾಲ್ಯ ಕೊರನೆ ಬಾಲಲೀಲೆಯನ್ನು ತೋಜಿಪಾದ ಅಪ್ಪ ಅಮ್ಮಗೆ ಸಂತೋಷ ಕೊರಲ ಯೌವನನ ಕೊರನೆ ಬದುಕು ಕಟ್ಟೋಣ್ಲ ಒಂಜಿ ಬೇಲೆ ಮಲ್ಪು ಪೊರ್ಲುಡೆ ಆ ಬೇಲೆನ ಪ್ರಾಮಾಣಿಕವಾದ ಮಲ್ತದ ಸಂಪಾದನೆ ಮಲ್ಪು ಒಂಜಿ ಇಲ್ಲು ಕಟ್ಟಲ ಬಾರಿ ಸೋಕದ ಇಲ್ಲು ಬೋಡಂಡ ಕಟ್ಟಲ ನಿಕ್ಕ ಬೋಡಾಯ್ನ ವಾಹನ ದುಮಲ್ತೋ ದೆತೋಣ್ಲ ನಿನ್ನ ಅಪ್ಪ ಅಮ್ಮನೊಂಜಿ ಪೊರ್ಲುಡೆ ತೂವೋಣ್ಲ ಆಂಡ ಇನಿ ಬದುಕು ಕಟ್ಟೋಣ ಆಯ್ನಂಚಿನ ಯೌವ ಯುವ ಜನತೆ ಡ್ರಗ್ಸ್ ಗಾಂಜಾದಂಚಿ ಬೋವನ್ನುಂಡು ಪ್ರೀತಿ ಪ್ರೇಮ ಅಂತ ಬಂಡದು ಬೋವನ್ನುಂಡು ಬುಕ್ಕು ಫೇಸ್ ಮಲ್ಪುಣ ಪ್ರಾಯಡು ಫೇಸ್ಬುಕ್ ಕಂಡ ಬಟ್ಟೆ ಇತ್ತದು ಅಪ್ಪಮ್ಮನ ಲೋಡ್ ಡೌನ್ ಮಲ್ಪುಣ ಬಿಡ್ದು ಡೌನ್ಲೋಡೇ ಜಾಸ್ತಿ ಮಲ್ತದು ಸೆಟಪ್ ಆವಡಾಯ್ನ ಪ್ರಾಯಡು ಜೋಕಲ್ನ ಲೈಫ್ ಅಪ್ಸೆಟ್ ದಾಯ ಒಂದುಂಡು ಬಂಡ ಪ್ರಕೃತಿ ಪ್ರೇಮ ದೂರ ಅದು ತಂತ್ರಜ್ಞಾನದ ಪ್ರೇಮ ಕಾಯ್ತಲಾಯ್ ಐಕೆ ಸುರೂಕು ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಬಂಡ್ಪುಣಂಚಿನ ಬೋಡುಂದ ಅಂಡ ನಮ್ಮ ಕುಟುಂಬನ ಬೇತೆ ಕುಟುಂಬದ ಕುಟುಂಬಟ್ಟಿಗೆ ಕಂಪೇರ್ ಮಲ್ಪುಣಲ್ಲ ನಮ್ಮ ಜೋಕ್ಲಿನ ಬೇತೆ ಜೋಕ್ಲನೊಟ್ಟಿಗೆ ಕಂಪೇರ್ ಮಲ್ಪುಣಲ್ಲ ಏಪ್ಪ ಬುಡುಪ್ಪ ಆನಿ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ನೆಮ್ಮದಿ ಬಂಡ್ಪುಣಂಚಿನ ಬರ್ಪು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಐಕೆ ಅನ್ನ ಪೋಯಿನವಳು ಪುರ ಕೊರ್ಪುಣ ಉದಾಹರಣೆನೇ ಇಲ್ಲೋಕೆಲ್ಲ ಕೆಲದಕ್ಕಲು ಪಣ್ಪೇರ ಇನ್ನೊಂಜಿ ಪಣ್ಲಿ ಪಣಂದೆ ಉಡುಡ್ಚಿ ನನವರಿ ಅನ್ನ ಇಲ್ಲೋಕೆಲ್ಗೆ ನಮ್ಮ ಇಲ್ಲೋಕೆಲ್ ಅಂಜಿ ಹಾಲ್ಡ್ ಮಲ್ಪೇರ ಪೂಜೆವಿ ಎರಡೊಂಜಿ ನಾಡ್ದು ಹತ್ತಂಡ ಎಡ್ಡೆತ್ತಿನ ಇನ್ನು ಇಲ್ಲೋಕೆಲ್ಲ ಒಂಜಿ ಹೋವಾಂಡ ಹಾಲ್ಡ್ ಇಲ್ಲದ ಮಾಡೆಲ್ದು ಇದು ಇಜಿಂದ ಇಲ್ಲೋಕೆಲ್ ದಾನಿ ಬೇತದಲ್ಲ ಜಪ್ಪ ಪೂರೆಟ್ಲ ಬರೋಡು ಅಂಡ ಐಕ್ ಎಂದು ಇಪ್ಪುಜಿ ಬರ್ಪುಣೆಕ್ಕೆ ಟೈಮಿಂಗ್ಸ್ ರಿಸ್ಟ್ರಿಕ್ಷನ್ ಇಜ್ಜಿ ಏತು ಬರ್ತುಗ್ಲ ಬರೋಲಿ ಕೆಲವು ಇಲ್ಲ ಲಂಚನೆ ನನ ಏರ್ಲ ಬರ ಏರಂದು ಪಾತ್ರೆ ಪೂರ ದೆಕ್ಕದು ಜೆಪ್ಪುಗೊಂದನಗ ಟಿಂಗ್ ಟಾಂಗ್ ಯಾಕಡೆ ಬರ್ರೆ ಐಜಿ ಕೂಳೇ ಬರ್ಪುಣ ಪೊರ್ತಾತು ಈ ಯಜಮಾನ್ರು ಪಿರ ಸುರು ಹುಡ್ದು ಬಾತ್ರೂಮ್ ಟಾಯ್ಲೆಟ್ ಪೂರ ತೋಜಿಪಂದು ಬೋಡು ಅಂಡ ಇಲ್ಲೋಕೆಲ್ಗೆ ಬೋಡು ಪೊರ್ಲುಡೆ ಉನೋಡು ಎಡ್ಡೆ ಮನಸ್ಸುಡು ಅಕ್ಲೆ ಗೊಂಜಿ ಎಡ್ಡೆ ಪು ಬಯಕೊಡು ಐಕೆ ಮನೋಮಾಲಿನ್ಯ ಪೆರವಲ್ಲಿ ಮನಸ್ಸಿಗೆ ಅರ್ಕಟ ಮಾಡೋಣರವಲ್ಲಿ ಇಂದು ಮಾಡ್ಬಿಡು ಎಡ್ಡೆ ಮನಸ್ಸುಡು ಎಡ್ಡೆ ಆಲೆ ಮನಿಕ್ಲು ಈ ಇಲ್ಲ ಎಡ್ಡೆ ಉತ್ತರೋತ್ತರ ಅಭಿವೃದ್ಧಿ ಆಲೆ ಇಂದು ಪಂಡ ಅಲ್ಪಡ್ದು ಬಣ್ಣಗ ಸೀದ ನಮ್ಮ ಇಲ್ಲಡೆಗೆ ನಮ್ಮ ಬತ್ತಂಡ ವಾ ರೀತಿದ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲ ಸಮಸ್ಯಾ ಪುಣೆಯಪ್ಪ ಬಂಡ ಇಲ್ಲೊಕ್ಕೆಲ್ಗೆ ಬೋದು ಅವಳು ಸುರುಮಲ್ಪುಣೆ ನಮ್ಮ ಓ ಅಂದು ನಮ್ಮ ಇಲ್ಲಾಳಿಜ್ಜಿ ಇಂದು ಅಂಜಿ ಎಲ್ಲಿಯ ಪುಣೆ ನಮ್ಮ ಇಲ್ಲ ಅಂತ ಗರ್ತದ ಮಲ್ಲಾಲ್ ಪೋಡು ಇಂದು ಅಂಜಿ ಇಜ್ಜಿ ಅರ್ಕಾಟ್ ಪಾಡೋಣ್ರೆ ಸುರು ಅಂಡ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲಡೆ ಬತ್ತದು ಮೂಡು ಇಜ್ಜಿ ಮೂಡ್ ಅಪ್ಸೆಟ್ ದಾನೆ ಪೋತ ಜನ ಇಲ್ಲೋ ಕೇಳಿಗೆ ಪೋತೆ ಬಕ ಪೋ ಅಂದು కాకాజీ కొరనే పోయారు నేత పోతే గమ్మత్ మస్తి ఇత్తండి ఏన్సారడు ఉండదు సీద పత్తిని దాన్ని ఏమంటే ఇంకల బేజారాపుండి ఎంకల కంచిన బెందరు కట్టున హణెట్ల వరెత్తి చేత్త ఈ సంబంధ పొడిచి పండే నాని మీ తబల పొట్టుద్దు మలతండి ఎత్తు మలిపి బుడిపోయారు అయిన అయిన బుడిపా దీపి కొంచెం నూదు నూదు అండ్ల దిక్కుండ అజ్జా ఆ విటల్ నాయకి ఆ కొరియండి అయితే కొరువి అర్ధగర్ధ ఉడు చేయ పొడిచి పండే ఇచ్చి సజ్జనే ఉడిగి సజ్జనికే ఏరగబడి దుడ్డు ఇచ్చింది ఆ సజ్జనికే బై ఆ వంజి నామల ఆ తెలికేలా అలక్కనల గడి తెత్తు బెంద్రుది అలా కట్టుదేరి ఆ ఇల్లాలు రెడ్డు రెడ్డు కంబలాద ఎరువు మీ పావాలి ఆత్మల్ల బెంద్రు ఒక టాయిలెట్ ఉండు ఒరోని ఆజా జనపి దైవరం తేరు ఎక్కువనుకుని అరకటవాడు ఈ అరకటవాడు ఉందే వంతే కృషి తవల ఉన్నమ్మ దూరాయని చెప్పండ నమ్మ కృషిట్టు దిక్కునంచిన ప్రాకృతిక సంతోషం అంతే కమ్మి మలుతుంది మలుతుంది మలుతుంది అరకటపాడు రసురు మలుతున్నాడు దావరేనా దాన్న ఏతు మల్ల ఇల్లిప్పడు బందులే నమ్మ మనస్సుద నెమ్మదిని ననొంజి ఇల్లడేగలా నమ్మ జోకులన భవిష్యత నిర్ధారణ పాకిద ఇల్లడేగలా కురి పెట్టుకు నమ్మ నెమ్మది అలాంట నమ్మగిరిపున ఇల్లు కట్టనకల్లా పుగారు పేరు బత్తనకలు పాప అప్పమ్మకు దాల ఇజ్జాను మారాయా కాలి ఉంచి ఐన్సెన్స్ జాగెడిత్తునకలు మగే ఎల్లి అపరాయుడే తబల కలుతుని ఎడ్డ బొట్టువే తిగిన కాసిన గమ్మత్ మలుతుంది అమెజాన్డు ఫ్లిప్కార్టుడు మీషోడు పుర తర్పాదు పాడున అభ్యసజ్జాగ్ తులైన ప్యాంటు ఒట్టె కొత్తయారు వాళ్ళింది బైరస్ వాడు ఉందిగుళ్ళునే పాప అంచిన పుర షాపింగ్ ద మరలు లజ్జి దుడ్డు హాల్లా పూజి ఆయన బుద్ధివంతికిడవే ఉంచి షోకద ఇల్లు కట్టునే అయితే పండు పుగారు పేరు ఒక మాతేరెండ్ల పుగారునే ఒక్కడి కెలవిళ్ళలో సారీ ఉండదు జోకులైన అంచిడుదు ఇంచిడుదు పురకడప్పుడు మీరు ఐస్ క్రీమ్ కొనయారే ఒక కట్టు తిక్కుంటా పేతేనేండు పూరాదు ఐవో మీటర్ బత్తి పూజేరు మరలా తంబ్యాగి నరమణి మరలు బోడు ఈనమ్మనే పెరాలి అత్ ఒంజి మగేప్పునే మూజి మాలిగద ఇల్లు కట్టదేత నన్న బళ్ళదెప్పెరమే నమ్మేర్పేనే నన్న కంచిగార గూడు కట్టదు గులాబీ ఇందు పారి వాళ్ళ గుళ్ళాడవాళ్ళు మరలా తంబ్యాగ్ బొక్క వంజి మండాకన కాసత బొక్కదాయి తంపు పొర్లు ఉండదు పోనక పంపునడేలో అయికి మానసిక నెమ్మది పోడుందండ బంధులే కెలవు విషయం నమ్మ అరకటవాడు నేను బుడోడు కృషి తబకేలాతే కృషి ఆవందియా కృషి నన్న ఆవంది కృషి ఆవంది పండదనగా నమ్మ ఐడుదు దూర దూర దూర దూర పోండ ఈ ప్రకృతి సంపత్తును నమ్మ నెక్స్ట్ జనరేషన్కి ఒరిపాదు కొరిచేందంట దాదామల్పుని అయికు ఇల్లు ఒకేళ ఇత్తుండల్లా నమ్మ ఆలోచన మలపోడు కెలవ ఇల్లాలు బయ్యాడు వరపేరు బయ్యాడు వత్తది ఓళిగే మాల్ట్ పరందు తిందది సీదవులా అయిపోయారు ఓ ఇల్లు భారీ మళ్ళా అతండి భారీ షోకాతం లైటింగ్ కూడా సూపర్ అతను అంటే వంజి మిస్టేక్ మళ్ళీ ఈ బీ మీరు ఇంచది ఎత్తుండ్రా వాళ్ళు ఇత్తను అంతే ఇంచ 30 feet ఎత్తుందో అవుళ్ళు రెండు కుట్టి పిల్లర పాడదు ఇంచ సులాబడిని కొంచెం 4 inches స్లాపడు వర్క్ ఏరియా ఏ పందు ఇల్లొక్కెళ్దాని బయ్యా ఆరునా ఉక్రేన్ ఎడుదు క్రేన్ కొండ రోడ్డు పిల్లారు తిరిగాయరా ఒక్కెళ్దాని బయ్యాకపోదు పురి విడ్రా ఆండు అవు ఆతేకే ముగిండ ముగిండు తొందరజ్జి కెలవ ఇల్లాల పొంజనకలు సేరని పేరు
1: పండే పండే అని ఇంచి పాడుగా తెతోనిగా అండదు ఈ కప్ప గొత్తాయి పండే
0: సురుతానియే పురి విడుదు పోయి ఆ ఇళ్ళ యజమాన్యకు పాప మనదని బిల్లేతు వరపుండు క్యాటరింగ్ దాంది ఆరు మండే చెడు లేరు ఈ జన పిల్లర తిరిగారవి తడదండి కణోట్ల తోజునే పిల్లారి ఐడుదులా డేంజర్ మనోమాలు ఇన్నే ఓ పండ బయ్యాడు ఈ బర్నకెల వంతే వాస్తు గొత్తిత్తిన అక్కడ వరపేరు వంతే టీవీడు తూదు అక్కడ బన్నా కానీ పోదు పోదు మూలదాయ కట్టి సోపు వేనా అంది పశ్చిమ తగ్గతి, పశ్చిమల తగ్గు దక్షిణల తగ్గు, మూలడ్డేర బంగాండు దొంజిపురి పుడుతు మనదాని ఇళ్ళ దగ్గర గ్యాస్ట్రిక్ సురు అండలు అక్కడికి రేపుని పశ్చిమ తగ్గు కిరంగద పోడి తిన్న కొత్తేజ్జి సురూకు నమ్మ నంబికెలు ప్రారంభమైన ఇని నమ మల్లమల్ల ప్రార్థనాలయన కట్టదిప్ప, మల్లమల్ల దేవస్థానాలయన కట్టదిప్ప, మల్లమల్ల ధర్మద బేత బేత ధర్మద బేరే బేరే మల్లమల్ల రీతిని కట్టదిప్ప, మూలోడు నమ్మ దేవేరేను దూయినే మరట్టుల కల్లుడ్ల అందత్త తులి, మూలోడు దేవేరేను దూయినే ప్రకృతిడే, ఇని నమ్మ అనుకూలతకి బేత బేత రీతిని మల్తుందా అండ ఐక్ మూడ నంబికెలెడదు సురూక నమ్మ జోకులైన పిదాయి పతొందు బతుదు నమలా పిదాయి బతుదు, మూల నంబిక ప్రకృతిడు దేవేరిని దూపునంచిన నంబిక ఉండత్త, కృషిట్టు దేవేరిని దూపునంచిన నంబిక ఉండత్త, ఆ నంబికను ఏ పొగుల నమ దూరమల్పెర బల్లి నమ్మ జోకులు వా డిగ్రీకి పోవాడు ఓడెగ్గే పోవాడు బంజిగి నొప్పేదిను. ఇని మూఢ నంబికలు జాస్తి అది కడేకి నంకు విశ్వాసజ్జాందే ఐక ప్రకృతి నాశ మలుతు మలుతుంది బతుకునెత్తు, కౌటుంబిక సామరస్య దూరమల్పునెత్తు, ఇని భారత ఉంతుదిత్తునులా ప్రకృతి దమిత్తుల కౌటుంబిక సామరస్య దమిత్తుల దూరడ్డ పోండుందండ నమ్మ భవిష్య పోండు నెక్స్ట్ జనరేషన్ల పోండు ఐక నమ్మ కడుపునంచిన వంజి మరట్టు అతను నమ్మ కృషికెరాదిత్తున నమ్మ నడ్నంచిన వంజి దైట్టు ఏరుపూర ఇప్పేరు ఐక ఆ మరక్క పుదరబొడిచి హసిరు హసిరిన హెసరిల్లద మర అందు వారీ ఒకటే వంజి కవిత వరెత్తారు బంధులే దాయనమ ప్రకృతిని ఒరిపావడు ఉంది పండ కేవల దుడ్డుడు మాత్ర తంత్రజ్ఞానుడు మాత్ర బతికేర సాధ్యజి దాయే ఇత్తేనే జాగతిక తాపమాన ఏరొందు ఏరొందు ఏరొందు ఏరొందుండు అయికోస్కర వంతె ప్రకృతిక వాదు నమ్మ జోక్లను మల్లమల్పునంచిన ప్రయత్నం అల్పుగా వంతె ప్రకృతి ప్రీతిల అకలమిత్తు పాడుగా ఇచ్చిందండ కాలి ఈతెట్టు ఉంతుండు అయికోస్కర హసిరు హసిరిన హెసరిల్లదమరా కొంచెం ఎడ్డ సాహిత్యను పరిచయములతో చెప్పాలి దొట్టుకు ప్రోత్సాహం.

0: yedi yaru gideri doğru tamam.
1: ఏనంది ఈ మగే ఎందుకు నేరే బంగారు
2: అప్పన జాగిన భర్తి మల్తుగారమ్మా
1: ఇది మగన జాగ భర్తి మల్తాట
2: లోకడు లోకడు దుష్ట దేవుకులు పుట్టరిగే అంటే అప్పే దుష్టి అప్పు జరిగే అవి అప్పులు పడుకుంటుంది తోచాడుగారమ్మా ఈ బాలకి విష కొట్టారమ్మా
1: యారు కొన్నత్తియా ఈ పాడినవన్నీ నిక్కే కొన్ని యాను బొసత్తాది పాడినట్టు
2: కుర్ర మనసు పత్తమ్మా
1: నిక్కు మెగ్గేందుకు కొరియరే మనసు పత్తుడా
2: శ్రీపతి నిజమగ అప్పిన తప్పుల యానమంతన పాపద పను అనుభవిస్తుందిలే తరక్కమైతున్న నీరు కారుకు ముట్టిన పనుపుడికి సాక్షి యానకి ద్రోహం అంతే నిన్న బాలని నిన్న బాలేంది యాని కొడుతు నిన్న మనసుకి ఏతు వేన అంతే ఈ ఊరు అనుభవిస్తున్న బండి నాకు కష్ట దుఃఖం అనుభవిస్తాయా నిన్న మీద క్రూర దృష్టి పాడే నా సొంత బుద్ధి అత్తి వెయ్యా కోలుతుండవు నీరు నంటావంది బాలే నిన్న నిత్యంకి మోచ కడిమేతది బాలే ఎన్న వెజ్జి పడుకున్న ఆ భావనకి ఇత్తల ఇత్తని క్షణబుట్ట ఉండు నిన్న ఇది బతుకుత చిత్రముడు హాడు బతుకు ఎంత దుర్బోధనని కొరదు నమ్మ సంసార చిత్ర చిత్ర మంతుల పాత తడపుది.